0: గారె గారె
1: గరబడదు
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక పట్ల
0: గారె
1: ఏ సూర కిందరది ఏ సూర ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగదే.